0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Namaskaram, Shrotalandariki. ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఒకవైపు వినాయక చవితి, మరోవైపు మనం ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర వ్రతం. విఘ్నాలను తొలగించే వినాయకుడు, కలియుగ ప్రత్యక్ష దేవమైన శ్రీ వెంకటేశ్వరుడు. ఇద్దరు దేవతలు, రెండు ఆరాధన సంప్రదాయాలు, కానీ భక్తి మాత్రం ఒకటి. ఈరోజు తొలి రాగాలు ఈ రెండు దైవ స్వరూపాల భక్తి వైభవాన్ని కలిపి మీ ముందుకు తీసుకువస్తున్నాను.

కార్యమైనా ముందుగా స్మరించేది విఘ్నేశ్వరుడిని. గజాననుడు, లంబోధరుడు, వినాయకుడు, గణపతి ప్రతి పేరులోని ఒక ప్రత్యేకమైన అర్థం, ఒక ప్రత్యేకమైన భావం దాగి ఉంది. ఈ పవిత్రమైన రోజున ముందుగా గణనాథునికి ఇంట్లో చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. చిన్ననాటి వినాయక చవితి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంట్లో పసుపుతో వినాయకుడిని తయారు చేయడం, పూజలతో చేయడం, పూజలు చేయడం, మోదకాలు, ఉంద్రాలు సిద్ధం చేయడం, పిల్లల సందడి, ఇంటి ముందు వినాయకుణ్ణి విగ్రహం. ఆ పండగ వాతావరణం మన సంస్కృతిలో ఒక అందమైన భాగం.

వినాయకుడిని స్మరించిన తరువాత ఇప్పుడు మన భక్తి ప్రయాణం శ్రీ వెంకటేశ్వరుని వైపు. ఏడు కొండలవాడు, శేష చలవాసుడు, శ్రీనివాసుడు, భక్తుల పాలిట, కొంగు బంగారం. ఆయన నామస్మరణతో మన కార్యక్రమాన్ని కొనసాగుతాం.

నాటి వినాయక చవితి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంట్లో పసుపుతో వినాయకుణ్ణి తయారు చేయడం. ఈ పని ప్రారంభించిన ముందు గణపతిని స్మరించడం మన సంప్రదాయం. ఎందుకంటే ఆయన విఘ్న వినాశకుడు. జీవితంలో మనం ఎదుర్కొనే అడ్డంకులు తొలగి మన ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావాలని కోరుతూ గణపతిని ఆరాధిద్దాం.

చిన్న నాటి వినాయక చవితి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంట్లో పసుపుతో వినాయకుణ్ణి తయారు చేయడం. ఏ పని ప్రారంభించిన ముందు గణపతిని స్మరించడం మన సంప్రదాయం. ఎందుకంటే ఆయన విఘ్న వినాశకుడు. జీవితంలో మనం ఎదుర్కొనే అడ్డంకులు తొలగి మన ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావాలని కోరుతూ గణపతిని ఆరాధిద్దాం.

కు వెళ్ళిన వారికి అక్కడి అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. మెట్ల మార్గం, గోవింద నామస్మరణ, లడ్డు ప్రసాదం, దర్శనం కోసం ఎదురు చూపులు, చివరకు స్వామివారి దర్శనం. కొన్ని క్షణాలే అయినా ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకం. వినాయకుడిని స్మరించిన తరువాత ఇప్పుడు మన భక్తి ప్రయాణం శ్రీ వెంకటేశ్వరుని వైపు. ఏడు కొండలవాడు, శేష చలవాసుడు, శ్రీనివాసుడు, భక్తుల పాలిట, కొంగు బంగారం. ఆయన నామస్మరణతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

వినాయక పూజలోను వెంకటేశ్వర పూజలోను మనం గమనించే ఒక ముఖ్యమైన విషయం భక్తి మరియు శ్రద్ధ. పూజా విధానాలు వేరు కావచ్చు, మంత్రాలు వేరు కావచ్చు, నైవేద్యాలు వేరు కావచ్చు, కానీ దేవుడి ముందు నిలబడే మనసు మాత్రం ఒక్కటే.

మన సంస్కృతిలో దేవారాధన ఒక అందమైన ప్రవాహం. గణపతిని స్మరించి శుభారంభం చేస్తాం. శ్రీ వెంకటేశ్వరుని స్మరించి మన సంకల్పాన్ని బలపరుచుకుంటాం. ఈ రెండు భక్తి భావాలను కలిపే అందమైన సంగీత విరామాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం.

కానీ దేవుణ్ణి కేవలం కష్టాల్లోనే కాదు సంతోషంలోనూ స్మరించాలి. ధన్యవాదాలు స్వామి అని చెప్పగలగడం కూడా భక్తి.

నైవేద్యం మరియు ప్రసాదం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మోదకమైన, ఉండ్రాలు అయిన, లడ్డు అయిన, పులిహోర అయిన దేవుడికి సమర్పించిన తరువాత అది ప్రసాదంగా మారుతోంది. ప్రసాదంలో పదార్థం కన్నా పంచుకునే ప్రేమ ముఖ్యమైనది.